0: MBC रेडियो 24 आवर्स अ डे।
1: आइए सुनते हैं एक विज्ञप्ति सेंट्रल इलेक्ट्रिसिटी बोर्ड की ओर से। सेंट्रल इलेक्ट्रिसिटी बोर्ड बनान के रहने वालों को विशेषकर ओब्ले डाम, डोमेन डे ला ग्राव, ओब्ले पोल्ट्री, MTS बनान, विलाज डे बनान के रहने वालों को सूचित करता है कि सोमवार 17 अगस्त 2026 को सुबह 8:30 बजे से लेकर शाम 4 बजे तक बिजली की आपूर्ति में कटौती लाई जाएगी। सभी मरम्मत कार्यों के बाद बिना किसी पूर्व सूचना की बिजली की आपूर्ति फिर से जारी कर दी जाएगी। CB अपने ग्राहकों के प्रति क्षमा प्रार्थी है। तो ये थी एक विज्ञप्ति सेंट्रल इलेक्ट्रिसिटी बोर्ड की ओर से।
0: 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
2: बालानंदम। శ్రోతలకు విశేషంగా మన ముద్దు ముద్దు పిల్లలందరికీ మా హృదయపూర్వక నమస్కారం, స్వాగతం. మధ్యాహ్నపు వేళ 45 నిమిషాలకు మన బాలానందమనే తెలుగు కార్యక్రమం విశేషంగా మన బాలల కోసం, మన పిల్లల కోసం ముద్దు ముద్దుగా పాటలు ప్రసారం చేస్తూ మన కార్యక్రమం మొదలు పెడుతున్నాం. సమయం వ్యర్థం చేయకుండా పదండి ముద్దు ముద్దు పిల్లలారా, మన శ్రోతలరా, మన కార్యక్రమం మొదలు పెడుతున్నాం. వందన మీతో ఉంటుంది ఈ 45 నిమిషాలు 1 గంట దాకా వింటూ ఆనందించండి ఈ శనివారం నాడు మన బాలానందం.

బాలల నవ్వులోనే నిజమైన ఆనందం దాగి ఉంటుంది. అది ఎవరు చూస్తారు? మేమే కదా తల్లిదండ్రులం. ఈ నిజమైన ఆనందం ఎక్కడ దాగి ఉంటుందో అది తప్పనిసరిగా మేమే చూస్తాం కదా.

0: పేరు రామ దీని బాగా దందామా ఇది పేరెంట్స్ కి పరీక్ష ఇది బ్రదర్ కి శిక్ష దీనికి యాంటీబయాటిక్ లేదా దీనికి నీరసం రాదా
1: దీంతో మాట్లాడను
0: దీంతో ఆట్లాడను
1: ఇదో సైతాన్
0: ఇదో తూఫాన్
2: ఇదో నా బంగారు పాప

పిల్లల ప్రపంచం చిన్నదైనా వారి ఆనందం ఎంతో పెద్దది. బాలల చిరునవ్వు ఇంటికి వెలుగు, హృదయానికి సంతోషం. ఇది కూడా ఎవరు అనిపిస్తుంది ఈ సంతోషం? ఎవరికి కలుగుతుంది ఈ సంతోషం? తల్లిదండ్రులు కదా. అలాగే పిల్లలు మన భవిష్యత్తుకు అందమైన ఆశాకిరణాలు.

బాలానందమణి తెలుగు కార్యక్రమం ఈ మధ్యాహ్నపు వేళ ప్రసారం అవుతున్నది. మంచి మంచి పాటలతో మన పిల్లలు నవ్వు, మన పిల్లల నవ్వు వినిపించే ఇల్లు ఎప్పుడు ఆనందంతో నిండిపోతుంది. బాలల కలలకు కూడా రెక్కలు ఇస్తే వారు అద్భుతాలను సృష్టిస్తారు.

పిల్లలతో గడిపే ప్రతి క్షణం జీవితంలోని మధురమైన జ్ఞాపకమవుతుంది. బాలల హృదయాల్లో ప్రేమ, కళలు, కలలు, అడుగుల్లో భవిష్యత్తు ఉంటుంది. బాలలను ప్రేమగా పెంచడం అంటే మంచి సమాజానికి పునాది చేయడం.

0: ఉప్పు చేప పప్పు చారు ఉప్పు చేప
1: ఇంకొక రిక్షాలో వచ్చేవాళ్ళం ఎందుకే ఇంతలా నడిపిస్తున్నావు
0: రిక్షా ఎందుకే దీంతో చక్కగా కొబ్బరి లౌజులు కొనుక్కుందాం పదా
1: తీసుకోవే
0: అత్తా రెండు కొబ్బరి లౌజులు ఇవ్వ అబ్బా ఎంత బాగుంటాయో
2: ఇదిగోమ్మా
0: అత్తా నా డబ్బులు నాకు ఇచ్చే తాత ఇదిగో భోంచేయి

సంగీత ప్రియులారా, మధ్యాహ్నపు వేళ ఒంటి గంట దాకా మన బాలానందమనే తెలుగు కార్యక్రమం విశేషంగా మన ముద్దు ముద్దు పిల్లలందరి కోసం ఈ విశేషమైన కార్యక్రమం ప్రసారం చేస్తున్నాం. అయితే ఈ చివరి వీకెండ్ మన బడి సెలవులు అయిపోతున్నాయి కదా. సోమవారం నుంచి మన రిజంప్షన్ అవుతుంది. అయితే ఆనందించండి ఈ వీకెండ్ మీ బడి సెలవులు.

బాలల నవ్వు దేవుని వరం లాంటిది. పిల్లల అమాయకమైన మాటల్లో 1000 ఆనందాలు కూడా దాగి ఉంటాయి. అలాగే బాలలే ఇంటి ఆనందానికి అసలైన చిరునామా.

బాలల చిరునవ్వును కాపాడటం మనందరి బాధ్యత కదా. బాలల నవ్వు ఉన్న చోటే నిజమైన ఆనందం ఉంటుంది. అయితే శ్రోతలరా, మన కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తూ ఈ చివరి పాటతో మన కార్యక్రమం పూర్తి చేస్తున్నాం. వందనామి దగ్గర సెలవు తీసుకుని నమస్కారం.

శ్రీ పూటలో ఎంబీసీ రేడియో AM2 మీద మీకు స్వాగతం పలకరిస్తున్నది మీ చెల్లి గిరిశాలిని. ఈరోజు ఆగస్టు 15వ తేదీన భారతదేశ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడిన ఈ మహత్తరమైన రోజు ఎన్నో త్యాగాలు ఎన్నో పోరాటాలు ఫలితంగా భారతదేశం స్వతంత్ర్యాన్ని పొందిన ఈ పవిత్ర దినాన్ని భారతమాతకు మన హృదయపూర్వక వందనాలు.

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక
1: మా ప్రియమైన శ్రోతలందరికీ మాస ప్రేమ నమస్కారం. ఈ శనివారం

మారిషస్ ఒక అందమైన బహుళ సాంస్కృతిక దేశం. ఇక్కడ మనమందరం వేర్వేరు సంప్రదాయాలు, భాషలు, మతాలతో కలిసి జీవిస్తున్నాం. ఈ ఐక్యతలో భారతీయ సంస్కృతి కూడా ఒక అందమైన రంగును జోడించింది. మన పూర్వీకులు సముద్రాలు దాటి ఈ నెలకు వచ్చారు. వారు కష్టపడి పనిచేయడమే కాకుండా తమ భాషను, భక్తిని, పండగలను, కుటుంబ విలువలను కూడా వెంట తీసుకొచ్చారు. ఆ వారసత్వం వల్లే ఈరోజు మనం తెలుగు మాట్లాడుకుంటాం, మన సంప్రదాయాలను గర్వంగా పాటిస్తున్నాం, ఇక మన కళలను కొత్త తరానికి అందిస్తున్నాం.

మన పూర్వీకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ భారతదేశంతో మన హృదయ బంధం ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిద్దాం. ఇప్పుడు మరో మధురమైన పాటను వినేద్దాం.

దేశభక్తి అనేది కేవలం మనం జన్మించిన నేలను ప్రేమించడం మాత్రమే కాదు, మనకు వారసత్వంగా వచ్చిన సంస్కృతిని గౌరవించడం, భాషను కాపాడుకోవడం, మన విలువలను తరువాతి తరాలకు అందించడం కూడా భారతదేశం మన పూర్వీకులు నేల.

మరో కార్యక్రమంలో కలుద్దాం. శ్రోతలు, ఇప్పటి వరకు మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం, శాంతి కలగాలని కోరుకుంటూ ఇట్లు మీ చెలిగిరి శాలినికి సెలవు ఇవ్వండి. మా వీడ్కోలు స్వీకరించండి. ధన్యవాదాలు. నమస్కారం.